అష్టపది ధర్మయ్యా కే గుణ చేత్ పురాణి గమన మూలతే గమన దృష్టాన్ని జంతు సాజ సవార సింగారయా గర్భ అగ్నమే జనె ఉభారయా బార్ వ్యవస్థా తుజ ప్యారే దూధ పహర జోబన భోజన సుఖ సూద బిర్ధ భయా ఉపర సాక్సైన ముఖ అపయావు బైఠక ఉదయన ఏ నిర్గుణ గుణ కశునా బుజ్జే బక్ష లేహోతో నానక సిజ్జ జయ ప్రసాద ధర ప్రసుఖ బసే సుత ప్రాత మీత బనతా సంఘస జయ ప్రసాద పీవే శీతల జలా సుఖదాయి పవన పావక అములా జయ ప్రసాద భోగే సబ రసా సగల సమగ్రీ సంసాద బసా దినే హస్త పామ కర్ణ నేత్ర రసనా తిసే త్యాగ అవర్ సంగ రచనా ఐసే దోఖ మణ అంధ వ్యాపే నానక కాళ్ ల్యో ప్ర వ్యాపే ఆదంత జో రాఖన హార తిస్యో ప్రీతనా కరా గవార జాకీ సేవా నవనంద పావ తాస్యో మూఢా మన్ నై లావ జో ఠాకుర స సదా